0: കൂട്ടുകാരുണ്ട് ഒരു സംസാരിക്ക നാട്ടക്ക ശീർഷിക്ക കടേക്ക് എന്താച്ചി നാട്ടക രചന പിഞ്ഞ നിർദ്ദേശന കോട്ടേര ഉദയ് പൂണച്ചണ്ടേങ്ക സഹകാര പൊമ്പൾച്ച കൂട്ട ആഡളിത മണ്ഡലിക്കാര കേളി നാട്ടക കടേക്ക് എന്താച്ചി മനേര കൊറവുകാര മുദ്ദപ്പ് പേപ്പർ ഓതേണ്ട് അഴുതി തിഞ്ചത്ത്
1: ബോജി ഏ ബോജി నాకు ఒక కప్పు కాఫీ ఎడతాను బా నాకు తోటకు పోండు
2: ఆచి ఎడతాను బప్పి సావడ పుల్లి వరే కత్తులే ఇదరి కాఫీ ఇంది ఎంత సమాచార పేపర్లు
1: అయ్యో బోజీ అది వల్స రాజకీయ ఎల్లి నోటెడ కెత్తుకళి కొల్లు కోలే ఇదే దుంబి తిప్పు నల్లోరు విషయం ఇప్పదే ఇలా
2: అందక అంత పేపర్ ఎన్నంగు ఓదు నాకు తారి వలకిడువి తిత్తు వరే కత్తేంది ఇలా
1: ఆహా నీకు తిత్తు కత్తులేదు నాను దుడ్డు కొడుతూ ఎడత బంద పేపర్ కొండు బప్ప నోటు అల్ల బోజీ పుల్లి కత్తులేయా ఇకు

నిత్యవు అవతరిప సత్యావతార నిత్యవు అవతరిప సత్యావతార బాయిల్లి సంభవిసు ఇందెన్న హృదయదన్ నిత్యవు అవతరిప సత్యావతార ಅಂದು ಅರಮನೆಯಲ್ಲಿ ಮತ್ತೆ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ತುರುಪಟ್ಟಿಯಲಿ ಇಲ್ಲಿ ಕಿರುಗುಡಿಸಿಲಲಿ ದೇಶ ದೇಶದಿ ವೇಷ ವೇಷಾಂತರವನಂತು ವಿಶ್ವಸಾರಥಿಯಾಗಿ ಲೀಲಾರತವನೆಂತು ಚೋದಿಸಿರು.